0: ఇప్పుడు వినండి పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన అపరాధములన్నీయు మన్నించి లతాంగి రాగం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అపరాధములన్నీయు మన్నించి, ఎ కంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ ఇన్ రాగ్ లతాంగి, సెట్ టు ఆదితాళ్.

0: గరుడ గమన హిందోళ రాగంలో అన్నమాచార్య కీర్తన రూపకతాళం.
1: లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య గరుడ గమన ఇన్ రాగ్ హిందోళ సెట్ టు రూపకతాళ్.

మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఐ శ్వేతా ప్రసాద్ గాత్ర కచేరీ వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో చివరిగా వినండి పాలించు కామాక్షి, మధ్యమావతి రాగంలో శ్యామశాస్త్రి కృతి ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఐ శ్వేతా ప్రసాద్ గాత్ర కచేరి విన్నారు. వాతి సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic classical vocal recital by Shrimati I. Shweta Prasad. She was accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri P. Jayabhaskar. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'll be listening to vocal recital by Sri Balijepalli Ramakrishna Sastri, supported on violin by Sri Ampolu Murali Krishna, and on Rudangam by Sri BVS Prasad.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీ అంపోలు మురళీకృష్ణ, వయోలిన్ శ్రీ బివిఎస్ ప్రసాద్, మృదంగం.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు అముత్తస్వామి దీక్షితులు కంపోజిషన్ శ్రీ భార్గవి, ఇన్ రాగ్ మంగళ కైకేసి, సెట్ టు మిశ్రీ చాపుతా.
2: కార్యక్రమంలో ముందుగా శ్రీ భార్గవి మంగళ కైసికి రాగం మిశ్రీ చాపుతాళంలో ముత్తుస్వామి దీక్షితుల రచన వింటారు.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you are enjoying vocal recital by Sri Balijayapalli Ramakrishna Sastri.
1: Ragam Nirantara Bharatiya Sangeetha Sravanti Karnataka Sangeetha Karyakramamlo Sri Balijayapalli Ramakrishna Sastri gari gaanam vintunnaru.
0: Now listen to a Tyagaraja Swami Kirtana Lemi Telpa Peddalevvaru in Rag Pavani set 2 ఆదితాళ్.
1: తర్వాత లేమి తెల్ప పెద్దలెవరు పావని రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

0: Now listen to a Thyagaraja Swami Kirtana. Vinanase goni unnanura. Enra Pratapavarali said to Adithal.
1: కార్యక్రమంలో ఇప్పుడు విననాశగొనియున్నానురా ప్రతాపవరాళి రాగం ఆది తాళంలో త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you have enjoyed vocal recital by Sri Balijepalli Ramakrishna Sastri, supported on violin by Sri Ampola Murali Krishna and on mridangam by Sri BVS Prasad. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి గారి గానం విన్నారు. వాది సహకారం శ్రీ అంపోలు మురళీకృష్ణ, వయోలిన్ శ్రీ బీవీఎస్ ప్రసాద్, మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై గాత్రక చేరి వింటారు. గాత్ర సహకారం శ్రీ టి లోకనాథ శర్మ. వాద్య సహకారం వయలిన్పై శ్రీనేతి శ్రీరామ శర్మ. మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి రామా నీవే కరహర ప్రియ రాగవర్ణం ఆదితాళం.
2: Listen to a Karnataka classical vocal recital by Shri Chittur Subramanya Pillai. He is supported vocally by T. Lokanatha Sharma, accompanied on violin by Shri Neethi Sriram Sharma and on mridangam by Dr. Yella Venkateshwar Rao. Shri Chittur Subramanya Pillai begins his vocal recital with a varnam in Rakharahara Priya, Rama Nive, set to Aditaal.

0: శివే పాహి మాం. కళ్యాణి రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు శివే పాహి మాం, ఏ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ కళ్యాణి, సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి శోభిల్లు సప్తస్వర జగన్మోహిని రాగం రూపక తాళం త్యాగరాజ స్వామి కృతి.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ జగన్మోహిని శోభిల్లు సప్తస్వర సెట్ టు రూపక తాళ్ కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై గాత్ర కచేరీ వింటున్నారు. గాత్ర సహకారం శ్రీ టి లోకనాథ శర్మ, వాద్య సహకారం వయలిన్పై శ్రీనేతి శ్రీరామ శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీరంగనాథం ఉపాస్మహే, పూర్ణచంద్రిక రాగం, ఆదాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: This is Ragam 2470 DTH, Anytime Indian Music. You are listening to a Karnataka classical vocal recital, Shri Chittur Subramanya Pillai. He is supported vocally by Shri T. Lokanath Sharma, accompanied on violin by Shri Neti Sri Rama Sharma, and on Murdangam by Dr. Yella Venkateshwar Rao. Continuing the concert, you will now listen to a composition of Muthuswami Dikshitar in Rag Purna Chandrika, Shri Ranganatha Mupasmahe, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి త్యాగరాజ స్వామి కృతి బుద్ధిరాదు రాగం శంకరాభరణం మిశ్ర చాపుతాళం.
1: శ్రీ చిత్తూర్ సుబ్రహ్మణ్య పిళ్ళై కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ శంకరాభరణం బుద్ధిరాదు సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింత వరకు శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై గాత్రకరి విన్నారు. గాత్ర సహకారం శ్రీ టి లోకనాథ శర్మ, వాద్య సహకారం వయలిన్పై శ్రీనేతి శ్రీరామ శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రామ్.
1: You are listening to a Carnatic classical vocal recital by Shri Chittur Subramanya Pillai. He was supported vocally by Shri T. Lokanatha Sharma. Accompanists were Shri Neti Srirama Sharma on violin and Dr. Yella Venkateshwar Rao on mridangam. This program was contributed by
0: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.